0: గారె గారె
1: గరబడసి
0: గారె గారె
1: ఏ సూర బదల
0: గారె గారె
1: ఏ అమ్మక పట్ల
0: గారె గారె
1: ఏ సూర కి తర జే ఏ సూర ఇన్నాయ అది
2: ఎక్క చతుర నార అమ్మ చోరగలే ఎక్క చతుర నార అమ్మ
1: పకడ కరగదే
3: మేదే మన్ కే ద్వార ఏ భూత